0: ఏ పుట్టు, ఏ పుట్టు, అలా ఈ నోడి ఏంటుంది నోడు నిన్నగాకి, యా పుట్టు నన్ను కూడా మాట్లాడుదులని ಹೊಸ ಫ್ರಾಕು ಕೇಕು ಎಲ್ಲ ತಂದಿ ನೋಡಿಲೆ.
1: ನೀ ತಂದಿದ್ದೇನು ಬೇಡ.
0: ಯಾಕೆ ಅಷ್ಟೊಂದು ಬೇಸರ ನನ್ನ ಮೇಲೆ?
1: ಬಾಯಿ ಎಲ್ಲ ಹಂಗೆ ಸತ